0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే
1: సూరకిందరీ ఇన్నాయా
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలజీ.